ఇస్రాయిలుగ దరింగ తెరేం కాఫిరు మీహున్న దావుదుగ ఫానాయి మరియంగ ఫానుగ దరికలు ఐసాగ ఫానుగ దూఫుడు మతిన్ లాన లవ్వాఫావే ఎయి ఎవరెం ఉరెదును కమట్టక అది ఉరెదుముగా హద్దు ఫహన్ అళాదాకంగా ఎవరెం వీకమట్టకే.

0: విజ్జమీసకున్నే హజ్జక నువత ఉమ్రాయక త్యబామిహు ఇహ్రామ్ బందగిన్ తిబె ఎగ్గము షికార కతుల్ నుకురాషే అది త్యబామిహుంగి తెరేం కస్తుగా ఎఫద షికార కతుల్ కొఫ్ మీహా దన్నాషే ఫహ ఎమీహెగ్గె జజాయకి కతులు కుళ ఇచ్చక ఎఫద ఇచ్చే నామ్ సూఫీగి తెరేం దినుమే ఎఫద ఇచ్చకామెదు హుకుం కురాణి త్యబామిహుంగి తెరేం అదులు వెరి దెమీహిగే మి దేం జహేని కాబతుల్లాహి గిఫ్ల ఫోరా హదుయగ్గె గొతుగై నువత కఫారా ఇద్దినుమే ఎయి మిస్కీనున్న ఖాన్ దినుమే నువత ఎయా ఇవ్వర రోదహిఫుమే ఎయి ఏనా కుళ ఖంతవుగె నతీజాగె రహ లిబిగత మట్టకై మియా ఇబ్బావా లిమ్గె కురిం ఇస్వెదియ కంతం అల్లాహు ఆఫూ కురవ్వాఫీ అది ఏకమం ఎంబురి అయాద వెజ్జ మీహా దన్నాషే ఫహె ఎమీహాగె కిబైన్ అల్లాహు బదల్ హిప్పవానితే అల్లాహ్ ఈ బదల్ హిప్పెంగె వెరి అజీజ్వంత రస్కలాంగే
1: أُحِلَّ لَكُمْ صَيْدُ الْبَحْرِ وَطَعَامُهُ مَتَاعًا لَكُمْ وَلِلسَّيَّارَةِ

ఇస్రాయిలుగా దరింగ తెరే కాఫిరు మీహున్న దావుదుగా ఫానాయ్ మరియంగ ఫానుగ దరికలు ఐసాగ ఫానుగ దూఫుడు మతిం లాన లవ్వాఫావే ఎయి ఎవరెం ఉరెదును కమట్టక అది ఉరెదుముగా హద్దు ఫహన్ అళాదాకంగా ఎవరెం వీకమట్టకే.

విజ్య మీసకున్నే త్యబామిహున్న ఏకంకం ఫాళు పురవ్వాఫి నమ త్యబామిహున్న ఉందగూవే నురుహుం వాణే కంకమామెదు త్యబామిహున్ సువాల్ నుకురాశి అదే కుర్వాం బావాలవ్వాహిందు ఏకంకమామెదు త్యబామిహున్ సువాల్ కురా నమ ఏకంకం త్యబామిహున్న ఫాళు పురవ్వాఫానితి ఇస్వే గుస్ఫావా సువాల్ కురుంగె కు అల్లాహు ఆఫు పురవ్వాఫి అల్లాహు ఈ గిన గినెం ఫాఫ ఫుస్సవా హలీం వంత రస్కలాంగే.

0: అలాగే అలీ సఫా దిగలి ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫ్ ఫౌండర్ మెంబర్ కోమ్ విఎఫ్ఆర్ ఎత్తో కురబ్బాని అలాగే మేము కురముందా విఎఫ్ఆర్ఏకి మహుగే మసక్కి ఏ లోకల్ డెలివరీ అది రిసోర్ట్ సప్లై మహాబే హురిహా విఎఫ్ఆర్ అలాగే మేము యోగుత కురము మీదని ఏగితే మీ రోమస్ దెంగ్ వళోమస్ రిహాకుర్ మస్మిరుస్ అది మీ నూనస్ దెంగ్ అలాగే మేము బేరం ఏమి కూడా ఇంపోర్ట్ కొగ్గె సీ ఫుడ్గే ఐటమ్ తక అలాగే మేము యోగుత లోకల్ అది రిసోర్ట్ తక సప్లై కురము మీదని కండమోగి గుర్తు కడుగు ఇక్కడ కళబిలమస్ కన్నెలి దెంగ్ కన్నెలి బాండు మహుబాండు హిబరుమస్ దెంగ్ రిసోర్ట్ కడుగుడు మేము బేరకూరని టూనా ఏ గ్రేడ్ లోయిన్స్ షషిమి దెంగ్ బి గ్రేడ్ లోయిన్స్ సి గ్రేడ్ లోయిన్స్ దెంగ్ ప్రాన్స్ ఏ బేణం కూడా అడగడం కానీ థిమ్ వత్తరే ఈ టైగర్ ప్రాన్స్ 13, 14, 20, 25 దెంగ్ రిహాకుర్ అడగడమే అనేది తెల్లి రిహాకుర్ ఆ మొన్న విక్కం ఉందని దెంగ మిగతా రిసోర్ట్ కేసు అది నార్మల్ రిహాకుర్ అడగడమే విక్కం ఫరమ తెరే కడగడమే విక్కం ఫరమ సోరిగోత ఇవ్వ విక్కం ఫరమ ఫీలేట్ ఇవ్వ విక్కం దెన్ చంక్ ఇవ్వ విక్కం అడగడమే ఫరమ హోగే గొత్తగా ఎయి దెన్ అడగడమే ఆమ్ముకో మీ మీ ఒగుతూ విక్కం ఉంది ఆ ప్రోడక్ట్ తగ్గ విఎఫ్ఆర్ ఫెషన్ ఇక్కినెత్తు అడగడమే విఎఫ్ఆర్కి మీ దేహ రాజ్యం అది ముడి దునియా బెస్తి మావి కోవిడ్ నవారా తెరేగా హుస్కొం అస్తు గేగెహిన్ తిబెంజి హుని అడగడకి స్మీకి కూరి రిసోర్ట్కి మొసక్కి కూరి మీ దెంగ్ ఇత్తిఫాగు కోవిడ్ నవారా అడగొని సూరి హమ హుడు మాలే గుట్ట దెంగ్ లాక్డౌన్ తెరేగ ఎగుత హుండం జహునీమ దెన్ నుకుతి మీ దోస్తు కొమ్మెస్ కమె కురాణి హిత దెంగ్ ఎగుతు అడగొని మేము ఫెరీ తిహరాజ్య కురిమతి కోవిడ్ నవారే హాజసాగ ఎమ్మె నాజుకు దాని వాళ్ళ లోకల్ డెలివరీ మాలి హుడు మాలే గెతక మస్ట్ డెలివరీ కూడా ఎహిసా ఉంది మికమ వరబొడ లోబిజి మీ ముస్తగుబలు ఒయ్ కమిక్కం అమిల్ద నఫ్స గబూల్ కురవని బైగ్గి వజీఫాగా మిగుతం ఉడుమవ్వరెం మా హిత ఫసేహమానే అమిల్ద మీ మసక్కి కూరియరు మసక్కి కూరి దెన్ కోవిడ్ తెరే లోకల్ డెలివరీ ఫెరి మసక్కతే మీదు అడుగుణమే మిహాసావం అసమీని విఎఫ్ఆర్ ఫుళాకురం కురి కొం కమెత్తో అడగడమే మీ లోకల్ డెలివరీ ఎఫ్ దెంగ్ అడగడమే విస్ని దెమ్ వికముగా మీ దారా అడగడమే కూరియ దాం బేణు మీయాము దెంగ్ అడగడమే కురంజేని కొంకంత తగ్గెత్తు ఎగొత్తం ఫుడతం అడగడమే హుళువి మస్ ఫిహారే హుళుమాలేగా దెంగ్ ఎ ఫిహార హింగము దెంగ్ అడగడమే బెది దెంగ్ అది ఇతరు మగెంగ్ ఎంతో దెంగ్ ఎగొత్తం అడగడమే కూరి మసక్కతు లోకల్ డెలివరీ ప్లస్ మీ అది అడగడమెన్నకి మీ ద్వే రాజ్య మీ టూరిజం ఇండస్ట్రీకి గాగ్గినక బుణానమ ఫనర నూని బిహి రిసోర్ట సప్లై కురము దాబాయ్ ఎయి కండమస్ వియస్ కన్నెది వియస్ సీ ఫుడ్ వియస్ అది మీ లోకల్ బయంగ్ ఐటమ్ రిహాకుర్ వళోమస్ లాగ్ విఎఫ్ఆర్ దిమావి గొంజహం తెకకి బాత్ ఎమ్మె బొడు గొంజహుమకి దెన్ అనే లిబే మీ ఫుర్సత్తం హోద పరబొడు గొంజహం తగ్గిద్ది మా సేపున అడగడమే లోకల్ డెలివరీకి ఇతర అడగడమే దెమ్ మినుకు రిసోర్స్ సప్లై బలారు మిగతా బోడు బేరు భయం మీ దెన్ అని అనిక్కడం దిమావా ఎమ్మె బొడు గొంజహుమకి ఎతంతనకు పాచేసే మేనేజరు నూని సెఫున్న మితిబేని ఎగ్జిక్యూటివ్ సెఫ్ మీహున్నని బేరు కొమ్మస్ మీ ఉన్నదే మీహున్న అడగడమన్న గుళం ఎమ్మె రంగళు రంగళకే నువ్వునేవేనే సౌవకి మీ మొసక్కతకు మీ దారగ బోళే హమ బేరు మీ సెం విద్య ఎబేఫుణం ఎబేఫుణ ఉన్న గుళుమ అడుగుణమే అడుగుణమే గుళుమ తంకుళ కూడవే గొస్ వ్యాపార పడ రిసోర్ట్ సప్లై ఎన్నుకున్నాం ఎయి అడుగుణమైన దిమావి ఎమ్మె బొడు గొంజుం తగ్గ దిమావి దెంగ్ అనే గొంజుముకి మీ వ్యఫార్య తనే నాగా విశాఖ బుణానం అడుగుణమే దెన్ వ్యఫారి బేసెఫ్ మీన్ అని బోడ హుళుమాదే హుళుమాదే బోడ అడుగుణం పోదా బదా విశాఖపట్నం మీ జాగాగద తిక నూని తంతం కుయ్యన్నగాగే మీ కంకురం కషిగా సో అది కుది అది మెదుపంతీగే వ్యపార్థక బలారు అండ్ మీ ఇన్న కులి ఎయి వరబొడు కుయ్యంగేమ ఎయ్యి స్వరబొడు గొంజోమ కద్దెం మిది మామని దెం అనుకోళం పాచ్యకి మిలని బిడ లేరు తజురిబా ఎ పోముగైందే అని హిస్సా కొద్దని జాగకము ದೆ ದಿನುಮುಗ ಅಳುಗೊಂಡ ಕಹಿಯನ್ನು ತಜುರಿಬಾ ಮಾ ಬೋಡ ಮಿಹಾತನ ಬೆಲಿಫ ಒಯ್ ಹೆಣ್ಣೆದ್ದೆ ಮಿ ಎಬ್ಬೆಸ್ ಪಯಕಂ ಅಣೆಂಗೆ ಅಳುಗೊಂಡು ಬುಣದ ಬುರ ಬಹೆನ್ನು ಮಿ ಕಂ ಒಯ್ಗೆ ಬಾಹ ಕಳುಗೊಂಡು ಬುಣದಿ ವಿಫಾರ ಮಿ ದತ್ತುರುಗ ದಿಮಾವಿ ಎಮ್ಮೆ ಉಫಾವೆರಿ ದುಹಾಕಿ ಕೊಬಾತು ಮಿ ವಿಫಾರಿ ದೆನ್ ಕೊಮ್ಮೆ ದುಹಾಕಿ ಅಣೆಂಗೆ ಬದಲ ಅಳುಗೊಂಡ ಅಮ ಉಫಾವೆರಿ ದೋಸ್ತಕ್ಕೆ ಬೋಣ ಏಯ್ ಆ ಕಂತತ್ತಗೆ ತಜುರಿಬಾ ಕೊಲ್ದನ್ ಲಿಬಿ ಆ ಕಸ್ಟಮರುನ್ನ ಡೀಲ್ ಕೊಲ್ದನ್ ಲಿಬುಂ ಎದೆನ್ ಬರಬ್ಬೋಡು ಹಿಂಗ ಮಜೋಮೆ ದೆನ್ ಎಮ್ಮೆ ಉಫಾವಣಿ ಅಬದು ಎಸ್ ಲೋಕಲ್ ಕಸ್ಟಮರು ಅಮ್ಮ ಕಳ್ಕೊಂಡು ಮೆಂಗೆ ಫೆರುಮಕ್ಕಿ ಎಸ್ ಲೋಕಲ್ ಡೆಲಿವರಿ ಲೋಕಲ್ ಕಸ್ಟಮರು ಅಳ್ಕೊಂಡು ಮೆಣ್ಣ ಎ ಕುರ ಇತುಬಾರ್ ಏಯ್ ಅಳ್ಕೊಂಡ ಲಿಬಿ ಬರಬ್ಬೋಡು ಹಿಂಗ ಮಜೋಮೆ ಸೌಬಕ್ಕೆ ಅಳ್ಕೊಂಡು ಮೀ ವಿ ಎಫ್ ಆರ್ ಫೆಶಿ ಮಾಲೆ ಹುಳು ಮಾಲಿದೆ ತಮ್ಮ ಕಮ್ಮಿಯದು ಬರಯ್ಯಗಿಂಕ ಮಾಯ್ಕಿ ಬರಂ ಫಲಾಯ್ಕಿ ಅವನ ಬುಣವೇನಿ ಮಿಹಾರ್ ಮಿ ದಿವೆಹೆ ರಾಜ್ಯಗ ದಿಗಲಿ ಟ್ರೇಡಿಂಗ್ಗೆ ಹಹಾಹಬ್ಬರೆಂಗಿನ ಕಸ್ಟಮರ್ ಉಂತಿವೇನು ಎಕ್ಕಿ ಎಕ್ಕಿ ರಾಶು ಅಳ್ಗೊಂಡ ಮೇಗೆ ಫೋನು ಉತ್ತೂರ ದೆಕ್ಕುಣ ಮೆದುರಾಜಿತ್ತಿರ ಅಳ್ಗೊಂಡ ಮೇಗೆ ಪ್ರೊಡಕ್ಟ್ ಏಯ್ ವರಂ ಉಫಾ ಬೆರಿ ಕಮಿಕ್ ಕಮ ಅಳ್ಗೊಣ ಪೆನ್ನ ಏಯ್ ದೆಂಗ್ ಎಮ್ಮೆ ಉಫಾ ವಕಮಕ್ಕೆ ಮೀ ವಿ ಎಫ್ ಆರ್ ಈಗ ಅಲಬ್ ವಿ ಎಫ್ ಆರ್ ಎ ಫಶಾ ಬೇಫುಣ್ಣ ದೇನೆ ನಸಿಹತಕ್ಕೆ ಕೊಬ ವ್ಯಾಪಾರಿ ಎಫೆರಿಯಸ್ ಅನೆ ಕೊಮ್ಮೆ ಕಮೆ ಅನೆ ಕುರಂ ಬಿಸ್ನೆಸ್ ಅವನ ಬುಣವೇನಿ ಜುವಾನುಣ್ಣೆ ಕೆರಿಗೆ ನುಕುಣ್ಣಾಶೆ ಅಮಿಲ್ಲೆ ತಿಮಣ್ಣ ಮಿವೆನಿ ಕಮೆ ಬಾಣೆ ಎಗೊತ ಕೆರಿಗೆ ನುಕುಣ್ಣಾಶೆ ಜುವಾನ್ ಕಮುಗೆ ಗ್ಯಾಗ ತಿಹುರಿ ಬಾರುಗೆ ಬೇಣು ಕುರಾಶೆ ಹೇಗೊತುವ ವ್ಯಾಪಾರಿ ಎವ್ಯಸ್ ಅದೇಹೆಂ ಕಮೆಸ್ ವ್ಯಾಪಾರಿಗೆ ಅನ್ ಕ್ವಿತಮ್ಮೆ ಕುಡಕುಡ ವ್ಯಾಪಾರಿ ಎವ್ಯಸ್ ಎ ಲಿಬೆ ಫುರ್ಸತುಗೆ ರಂಗಾಳು ನಿಯತೆಂ ಹೋಗಿ ಕೊಫಿಯಂ ಹೋಮ ಕುರಿಯರ ದಾನ ಎಮ್ಮೆ ಮುಹಿಮ್ಮು ಕಮಕ್ಕಿ ವ್ಯಾಪಾರಿಗೆ ವಿದ್ಯಾಮು ಕಸ್ಟಮರುನ್ನ ಎ ದೇಂಜೆ ಇಹುತ್ತಿರ ಅಳಗೊಣಮೆಮ್ಮಿ ಕಿತಮ್ಮೆ ಬೋಡು ವ್ಯಾಪಾರಿ ಕಸ್ ಅದಿ ಕಿತಮ್ಮೆ ಕೂಡ ವ್ಯಾಪಾರಿ ಬಸ್ ಕಸ್ಟಮರ್ ಕುರಿಮತ್ತೀಗ ಅಳಗೊಣಮೆ ಮಾಂಜೇನಿ ದೇರ ನಿಕಮಿತಿ ಬಯಕಶ್ ಅಣಿಕಾಯಂಗೆ ಕುರಂಜೆ ಇಹುತ್ತಿರಾಮ್ ಕೊಗ್ಗೆ ಕೆರಿಗೆ ಕುರಿಗೆ ಗೊಸ್ಸಿಯಾಮು ಹಾಮ ಕೊಮ್ಮೆ ವ್ಯಾಪಾರಿ ಬಸ್ ಕುರಿಯರ ದಾನ ಕಮಗೆ ಜಗಿಂಗ್ ಕಂಗೆ ಅಳಗೊಣದ ಲಿಬೆ ಪೂರಿ ತಜುರುಬಾಗ ಅಲ್ಲಿ ಅಳಗೊಣಮೆ ಬುಣದಿ ದೆನ್ ನಿಮ್ಮ ಅಮ್ಮ ಅಳುವಣು ದಿಗಲಿ ಟ್ರೇಡಿಂಗ್ ಪರಾತು ಎ ಫೌಂಡ ಮೆಂಬರಿಗೆ ಹಾಯಿಸಿತು ಅವನು ವರ ಬೊಡಸ್ಕುರದಾಕುರ ಅನ್ನೆ ದಿಗಲಿ ಲವ್ಯ ನಿನ್ನೋಳು ದಿಗಲಿ ಮಿ ಫೆಮಿಲಿಗೆ ಎಮ್ಮೆ ಅಪಾರ ಎತ್ತಕು ಅಳುವಣ ಮೇಣ ಲಿಬೆ ಮುಂದೆ ಸಪೋಟ ದೆಮುಂಗೆಂದ ಎಬ್ಬಾಳ್ದು ಅಳುವಣ ಮಿ ದಾಯರ ನುಕುಮೆ ದಿಗಲಿ ದಿಗಯ್ಯಕ ವೆಫ ಮಿಯೊತ್ತಿ ಮಿ ಫೆಮಿಲಿ ತೆರೆಗೆ ಮಿಯ ಎಕ್ವೇರ್ ಕಮ ಎಬ್ಬಾವಂತ ಕಮ ಅಹುವಂತ ಕಮ ಎಮ್ಮ ಹಾಸಕು ಫೆಮಿಲಿಯ ವರಬ್ಬೊಡ ಸ್ಕುರುದನ್ನ ಹಾ ಮೆಹೆಂ ಅಳುವಣ್ಣ ಮಿಹಾಸಾಮ ಆದೇವಂಕ ಮಟ್ಟಕ ಅಲ್ದೋಸ್ವಾಣ ವತಾದ ಹಮ್ದುಕುರ ಸ್ಕುರಿ
1: ಮಿಗೆಣಸ್ತೀನಿ ವುಣದಂಕಾರ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಿ ಹಫ್ತಾಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಹಾಸಕೊಲ್ಲಿ ದಿಗಾಲಿ ಟ್ರೇಡ್ ಇನ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ಗೆ ಫೌಂಡ ಅಲಿ ಶಫಾವ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮುಫದ್ದಾಯ ಕುಲವಾಲಿ ಅಳುಗಂಡು ಮರಿಯಮಲ್ಯ ಅಣ್ಣ ಹಫ್ತಾಗವಿಸ್ ಮಿಫದ ಮುಳಿಂಗ್ ಆ ಪ್ರೋಗ್ರಾಮ ಕಾಯಕು ಬದಲುಮ್ಗೆ ಉಮ್ಮೀದುಗ ವಕಿವಿಲಾಣ ವಸ್ಸಲಾಮ ಅಲೈಕುಂ. ಗುಣದಂಕಾರ
2: ಗುಣದಂಕಾರ ಗುಣದಂಕಾರ.
3: ದುನಿಯೆಗೆ ಹತರು ಬಿತು
4: ರಾಜೇಗೆ ಉತುರ ದೆಖುನು
3: ಖಬರ ಮೌಲೂಮಾತ್
4: ಹುಟ್ಟು ಮೆನ್ನೆತಿ ಸವ್ಯಸ್ ಗಡೀರು
3: ದಿವಹಿ ರಾಜ್ಯಗೆ ಅಡು
4: ಎಂಗಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಯನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್.
5: ಬಲ ಸಾಕಲು ಪಾವತಿಸಿರು ಕಿಹಿನತ್ತ ದೆಂತಿತನು ಎಹೆನ್ ಸಾಕಲೆ ನೆರೆಯನು ಗೊತ್ತೆ ಬುಣಬಲಾಳು
6: ಕೊಮ್ಮೆಮೀಗ ವಿಸ್ ಪಾಕ್ ಕೊಲ್ಲವನಿ ಕೊ ನಿಮುಣಿ ಕಾರು ಪಾಕು ರಾಜೋನುಗ ಸ್ಯಾಕಲು ಸ್ಯಾಕಲ್ ಪಾಕು ರಾಜೋನುಗ ಕಾರು ದೆರದೋ
5: ಕಿಹಾ ದೆರ ಕಮ್ಮಿ ಇದೇನು ಹಮ ದೊರಮತಿ ಪಾಕು ಮೀಳ ಪಾಕಿನ ಜೋಣೆ ವಿಸ್ ನೋನ
6: ಪಾಕಿನ ಜೋಣೆ ಅತಿ ಮಾ ದೊರಕುನು ಎತಾ ಪಾಕೊಪ್ಪ ಕೊಡ ತಂಕುಳಕ ಹಿಂಗಾದಿ ಸಮರಾಗಳು ವಾಣೆ
7: ಪಾಕು ಕುರಬ್ಬ ಎಹನಸ್ ಗವಾದ ಎಗ್ಗುತ ಪಾಕು ಕುರಬ್ಬ ಅದೇ ಹೆಮ್ಮಿ ಹುಣ್ಣ ಮುಂದಗೂ ನುವಾಗು ತಪ್ಪಾಕು
6: ಫೋನಿ ಕರುಣ
8: ಅನಿಕಾಸ್ ಬಪ್ಪ ಹುಟ್ಟಾಲಿಯೇ ಫಲ್ಕೆಯ ಲಿಬೆ ಹಾಸ್ಕಂದಿಯೇ ಇತುರ್ಬ ಮುಣ್ಣೆ
6: ಮಮ್ಮ ವಾಹಕ
8: ಯುಪೆನ್ ಲಿವೆ ಹಿಂದು ಮಾ ಬಣುಂ ತೊಳೆ ಮುಂ ಎದ್ದಾಯಿರು ಹೀವೆಯೇ
2: zaham
9: ya ha goddunu kongule kannuma
8: roi pawa adakun saudiya bunye
2: mifada asaru gada riti wahakata divihrajje gaduge youtube channel miharu ados wale fere divihrajje gaduge youtube channel subscribe kolava
10: mamma alugon meenumani adi thura kiyawan tiwahaka bunima mamma warang ufa vejje
11: bappa me metbe darfulge kiyoma kuranje komme kame kurant ajara abades bappa mamma yakura ummedake darfulaki kiyawaga molomi hakam
10: irada kurawiya algon tiummid furihama kotdena
7: engha 4349 kilohertz medium wave 890 megahertz fm band
1: divihrajjege adu

0: గడిమిహార్ హవీర్ హతరుగుడి సాలిస్ ఫస్ట్ మినిట్ మీ దివ్యరాజ్ గారు.
1: బగీచా.